0: आकाशवाणी का ये श्री विजयपुरम केंद्र है। इस समय दोपहर के 12 बजे हैं। आइए सुनते हैं तेलुगु कार्यक्रम।
1: మీడియం వ్యూ 438.6 మీటర్లు అనగా 684 కిలోహర్ట్స్ పై ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం నుంచి నేటి ప్రసారం ప్రారంభం.

ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారాన్ని ప్రియమైన శ్రోతలకు నమస్కారాలతో మీ ముందుకు తెస్తున్నవారు మేడసాని శ్రీనివాసులు.

శ్రీ పరాభవనామ సంవత్సరం భాద్రపద మాసం బహుళపక్షం సప్తమి అక్టోబర్ నెల 3వ తేదీ ఈరోజు శనివారం.

కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి ఒక వేమన పంచసూత్రం నుంచి సూక్తి. తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వధాభిరామ వినురవేమ. పుత్రుడు మాత్రమే ఉన్నాడు, నరకము నుండి తప్పిస్తాడు అని కుమారునికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు పెద్దలు. ఉన్నామా నరకం మాట దేవుడెరుగు, బ్రతికుండగానే తల్లిదండ్రులు నరకంలో తోయకుంటే చాలు. పాతకాలంలో తల్లిదండ్రులంటే బిడ్డలకు భయభక్తులుండేవి, ఈనాడు నాగరికత పేరుతో అవి కాస్త మంటగలిసిపోయాయి. బిడ్డలు పుట్టగానే వారిని భవిష్యత్తును తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులు ఎంతో శ్రమిస్తారు. తమ బిడ్డలు ఉన్నత స్థాయిలో ఉంటే చూడాలని ఆశపడి ఆ ఆశ నెరవేరడానికి ఎన్నో అవస్థలు పడతారు. అలాంటి తల్లిదండ్రులను ఎంతమంది ఆదరిస్తున్నారు? ఈ విషయంలో కూతుర్ల గురించి ఆలోచించకూడదు, ఎందుకంటే పెళ్ళైతే వారు అత్తారింటికి వెళ్ళిపోతారు. కొడుకులు అలా కాదు కదా, జీవితాంతం తల్లిదండ్రులతో కలిసి ఉంటారు. తల్లిదండ్రులు కుమారులను ఒక స్థాయికి తీసుకొచ్చి స్థిరపరిచిన వెంటనే ఆ తల్లిదండ్రులు తమ ఆనందానికి అవరోధంగా తలపోసే బిడ్డలు ఎందరో ఉన్నారు. తల్లిదండ్రులకు సేవ చేయడం అనే ధర్మం ఎంత గొప్ప ప్రభావాన్ని ఇస్తుందో తెలుసుకోవాలంటే ధర్మవ్యాధుని అదేవిధంగా కథ చెప్పుకుంటే మంచిది. కానీ తనకు తెలియని ధర్మంబు ఎన్నో ఉన్నాయని గ్రహించిన అతను ధర్మబోధ చేయమని ఆ ఇల్లాలిని కోరాడు. అందుకే సకల ధర్మాల గురించి సంపూర్ణంగా తెలుసుకోవడానికి ఒక మిథిలానగరములో గల ధర్మవ్యాధుడనే వ్యక్తిని చూడవలసిందిగా కోరారు. కాబట్టి తల్లి తండ్రి మీద ఉన్న దయ ఎంతవరకు ఉన్నదనేది బిడ్డల యొక్క ప్రాబల్యం. అప్పుడే ఆ ఇల్లు పెద్దలు సుఖంగా ఉంటారని అనడంలో ఎటువంటి సందేహమూ ఉండదు. ఇది ఈ పద్యం యొక్క తాత్పర్యార్థం. మీరింతవరకు సూక్తి విన్నారు కదా, ఇప్పుడు వినండి అంతరదీపబోటుల రాకపోకల సేవా సూచనలు. ఎంవి బొంబుక రేపుదయం 6 గంటలకు రంగత్కై స్వరాజ్ దీపం లాంగలన్ మీదుగా బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు 12 గంటలకు రంగత్లో బయలుదేరి వెళ్లిన మార్గంలోనే శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రాణిచంగా రేపుదయం 6:15 సహీద్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు 6:30 సహీద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి నార్త్ ప్యాసేజ్ రేపుదయం 6:15 స్వరాజ్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు 8:45 స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రాణి లక్ష్మి రేపుదయం 11:00 సహీద్ ద్వీపానికి వెళ్తుంది. అక్కడ నుంచి 1:00 స్వరాజ్ ద్వీపానికి వెళ్తుంది. తిరిగి 2:30 స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి

శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి స్టేట్ ఎయిర్లైన్ రేపు ఉదయం 11:30 స్వరాజ్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 2:00 సహెద్ ద్వీపానికి వెళ్తుంది. తిరిగి మధ్యాహ్నం 3:30 సహెద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రంగత్ రేపు మధ్యాహ్నం 2:30 సహెద్ ద్వీపానికి వెళ్తుంది. తిరిగి అదే రోజు సాయంకాలం 4:30 సహెద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి జాలీబాయ్ రేపు సాయంకాలం 5:00 బయలుదేరుతుంది. అదేవిధంగా తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30 స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి క్యాంబల్ బే రేపు ఉదయం 9:00 లిటిల్ అండమాన్కై వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు రాత్రి 9:00 లిటిల్ అండమాన్లో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. మీరింతవరకు అంతర్దీప బోటుల రాకపోకల సేవా సూచనలు విన్నారు. ఇప్పుడు వినండి వాతావరణ సూచనలు. అండమాన్ నికోబార్ దీవుల్లో వాతావరణ వివరాలు ఒకసారి తెలుసుకుంటే, రాబోవు 4 రోజుల్లో వరకు ఎటువంటి అటు వ్యవసాయదారులు కానివ్వండి, ఇటు మత్స్యకారులు కానివ్వండి, ప్రత్యేకించి ఎటువంటి సూచనలు లేవు. అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులంటూ ఉండకపోవచ్చు. వాతావరణ సూచనలు విన్నారు. ఇప్పుడు వినండి నేటి కార్యక్రమంలో భాగంగా కొన్ని పాటలు. ముందుగా వినండి ఈ పాట.

ఇప్పుడు వినండి. ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జాతీయ వన్యప్రాణి వారోత్సవాలను నిర్వహిస్తారు. ముఖ్య ఉద్దేశ్యాలు ఏమనగా, వన్యప్రాణుల రక్షణ, అడవి జంతువులు, పక్షులు మరియు వృక్షజాలాన్ని కాపాడటం, అవగాహన కల్పించడం, పర్యావరణ సమతుల్యతను మరియు ప్రకృతి పరిరక్షణ గురించి ప్రజల్లో అవగాహన పెంచడం, అడవుల సంరక్షణ, జీవ వైవిధ్యం దెబ్బతినకుండా అడవులను కాపాడుకోవడం వంటివి. స్వేచ్ఛగా అడవుల్లో తిరిగే వన్యప్రాణులను ఎప్పుడైనా దగ్గర నుంచి చూశారా? అలా చూడాలి అనుకుంటే తప్పకుండా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కుల గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా మన దేశంలోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను ఒకసారి మనం పరిశీలిస్తే, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్లో ఉంది. ఇక అస్సాం రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నదీ తీరాన ఖజరంగా జాతీయ పార్కు, గుజరాత్లోని గిర్ ఫారెస్ట్ జాతీయ నందనవనము, పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ జాతీయ పార్కు, మరొకటి మధ్యప్రదేశ్లోని సత్పురా జాతీయ పార్కు, కేరళలోని ఎరవికులం జాతీయ పార్కు, అదేవిధంగా పెంచ్ నేషనల్ పార్కు మధ్యప్రదేశ్, రాజస్థాన్లోని సరిస్కా నేషనల్ పార్కు, ఎంపీలోని కన్హా జాతీయ వనం, రాజస్థాన్లోని రణతంబోత్ నేషనల్ పార్క్ ఎన్నో ఉన్నాయి. ఈ విధంగా వీటంటిల్లో కూడా ప్రజలు చూడాలి, వాటి వైవిధ్యం అనుకుంటే తప్పకుండా ఇక్కడికి వెళ్ళి చూడొచ్చు. అదేవిధంగా సంరక్షణ ఎలా ఉంటుందో కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా ప్రతి సంవత్సరం వన్యప్రాణుల సంరక్షణ వారోత్సవాలను ఈ విధంగా జరుపుకోవడం విశేషం. ఇప్పుడు వినండి ఒక పాట.

జాతీయ వన్యప్రాణి వారం అనేది జీవ వైవిధ్య పరిరక్షణకు పచ్చని కవచం. జాతీయ వన్యప్రాణి వారం విశిష్టత దాని యొక్క చారిత్రక అటవీ సంరక్షణ ప్రస్థానం. భారతదేశానికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వన్యప్రాణి సంపద అటవీ జీవవర్ణం వ్యవస్థను సంరక్షించడం, అడవుల నరికివేత, అక్రమ వేట మరియు మానవ వన్యప్రాణి సంఘర్షణల వల్ల అంతరించిపోతున్న అరుదైన పక్షులు జంతువుల మనుగడకు భరోసా కల్పించడం మరియు సకల జీవుల పట్ల అహింసను ప్రబోధించిన మహాత్మాగాంధీ జయంతి స్ఫూర్తితో దేశవ్యాప్తంగా కూడా పౌరుల్లో, ప్రత్యేకించి విద్యార్థుల్లో విస్తృత పర్యావరణ చైతన్యాన్ని రగిలించే పరమోన్నత లక్ష్యంతో ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జాతీయ వన్యప్రాణి వారోత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటుంటారు.

0: భారతదేశం ప్రపంచ భూభాగంలో కేవలం 2.4% మాత్రమే కలిగి ఉన్నప్పటికీ ప్రపంచంలోని మొత్తం జీవ వైవిధ్యంలో ఏకంగా 7 నుండి 8% పైగా వృక్ష జంతుజాతులను ఆవాసంగా విలసిల్లుతుంది. బెంగాల్ పులి, అదేవిధంగా ఆసియాటిక్ సింహం, ఒక కొమ్ము ఖడ్గమృగం, భారతీయ ఏనుగు, మందు చిరుతపులి వంటి ప్రపంచ ప్రఖ్యాత జీవులు మన దేశంలోనే జీవిస్తున్నాయి. వన్యప్రాణుల సంరక్షణ కోసం అదేవిధంగా ఏ విషయాన్నైనా మనం వాళ్ళు అమల్లోకి తెచ్చి పులుల సంరక్షణ, అదే ఏనుగుల కోసం ప్రాజెక్టుల గురించి, ఇంకా చిరుతపులులు పునరుద్ధరణ వంటి విప్లవాత్మక చర్యల ద్వారా దేశంలో ఎన్నో జాతీయ పార్కులు ఆవిష్కరణ కూడా జరిగింది. ఈ విధంగా ప్రతి సంవత్సరం ఈ యొక్క జాతీయ వన్యప్రాణి వారోత్సవాలను జరుపుకోవడం మనము విశేషంగా భావిస్తున్నాం.
1: సీమా, సీమా,
2: ఉఠో.
3: క్యా హువా?
2: చెకప్ కే లియే జానా హై నా.
3: సోనే దో నా. अगले हफ्ते चल पड़ते, थोड़ी देर हो जाएगी तो क्या हो जाएगा?
4: गर्भावस्था के पहले 3 महीनों के अंदर जल्द से जल्द HIV की जांच जरूर करवाएं, ताकि शिशु को HIV संक्रमण से बचाया जा सके और माँ और शिशु एक स्वस्थ और लंबी जिंदगी जी सके.
5: समय का मोल
6: HIV पे कंट्रोल.
4: गर्भावस्था की पहली जाँच में ही HIV टेस्ट जरूर कराए.
0: కార్యక్రమానికి చివరిగా వినండి సందడే సందడి చిత్రం నుంచి ఈ పాట.
7: హై గో.

పాట విన్నారు కదా. ఇప్పుడు ప్రియమైన శ్రోతలకి ఒక ముఖ్య సూచన, ఎందుకంటే మునుపటిలాగానే భక్తిరంజని కార్యక్రమం అన్ని భాషల్లోనూ కూడా రేపటి నుంచి ప్రసారం కాబోతుంది. ఇందులో భాగంగా మన తెలుగులో ప్రతి మంగళవారం ఈ భక్తి పాటల కార్యక్రమం ఉంటుంది. మీరింతవరకు నేటి కార్యక్రమంలో భాగంగా కొన్ని చిత్రగీతాలు, కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు విన్నారు. ప్రకృతి ఎసుగిన పెన్నిధి, మధురమైన మన తెలుగు తల్లి సన్నిధి, ఇంతటితో ఈనాటి మా అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలుసుకుందాం. అంతవరకు మేడసాని శ్రీనివాసులకు సెలవు ఇవ్వండి. మరి నమస్తే.